ఉడుతకాయి బిమ్గా వా హెకితకు తెరెం ఎవరెన్న ఫెని ఖురిమతివా అది ఎహెకితకుం ఎవరెం ఎక్కి బావె ఎయామెదు ఫికురు నుకురా కితక్ కితం హెకివే హియే.

మెద్వెరివాద్ ఉత్తురాతగ సబము రసూలుంగ ఉమ్మీదు కెండి ఎబేకలున్ దొగు కురవునీ కమ ఎబేకలున హీవెదా హిందు తిమన్ రస్కలాంగ నస్ ఎబేకలున్ అత్వెదే ఫహే తిమన్ రస్కలాంగ ఇరాద కురవ్వా బయకు సలామై కురవమే అది కువ్వెరివి మీహుంగ కివైన్ తిమన్ రస్కలాంగ అజాబ్ అంబురా రద్దును కురవే హుట్టే.

0: మిహార్ గడింగ్ మెందురు బార్గడి తిరీస్ మీ దివ్య రాజ్యగాడు
1: అర్గుణ మింగే ప్రోగ్రామ్ హమ్జీఫా వాగుతుం దింగెనస్తేని కీరిత్ కుర్వాన్కు దివే తర్జమా కీరిత్ కుర్వాన్కు దివే తర్జమా మెదుగెనస్తేని సూరత్ యూసుఫ్ హైద్య తిమ్వన ఆయతం ఫషాయింగ్ ఈ సూరతుగే సతేక ఎగారవన ఆయతు గనియలం అదే సూరతు గనియల తర్జమా విదాళ దివ్వా ఫవణి డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
2: ರಹಮಾನ್ ವಂತ ರಹೀಮ್ ವಂತ ಅಲ್ಲಾಹುಗೆ ಇಸ್ಮು ಫುಲುಂ ಫಶಾಗನ್ನಮೇ.

0: ఏమి మదేం ఆంటీ లాల బుణదివ లాల లిఫ్ఫై తస్వీరుగా ఫెన్నని కొంకమే అదేమి లాల బుంజేదో లాల కొమ్మె కుజ్జకి గియ గొస కుల జస్సా వాహకదో ఎకాల ఇచ్చేద్దో మీ లిబిఫ లాల ఏమ ఐరా బుణది బా ఐరాకి తస్వీరు గావుతీ కొంకమే
1: ఆయలకు బేరణకు మౌఫాకురు
0: ఆహా కొమ్మె స్థాకం ఎక్కువ ఎమ్మె గొస్లనిదో
1: లవ్వా
0: స్వర రంగులు కమికేదో
1: మడి అరువని
0: ఆహా మడి అరువని ఎంత దెన్ ఇజ్హా పిక్నిక్ దిందో దతురు దాని ఇదో హురి హాకు దింబెగి
1: లబ్బా
0: ఏరు మికుదిన ఈవేత మికుదిన్ గుళం బద ఇవాణిక
1: లబ్బా
0: దుర్గా మిసాలక ఉరిదానే అబదు దిమాను ఆ కుజ్జె వేస్తో ఆయిల కుజ్జకి తెలియగా ఏ కమ్ గోస్ మికుదిన్ మాన ఎకుదిన్ గాత గోస కుదిన్ గోవాగెన్ ఉరి హాకమిగ బావెరి కురువందో ఏరు మజా వాణి ఏను ఏరు బొడ గుళం బద ఇవాణి ఏరు ఎకుదిన్ వేస్ ఎంగేనే మికుదిన్ ఎక్కుదిన్న అలా లాకందో షనాయ కొంచెం లిప్ అవుతి పెదానేదో మిసాలక ఎమ్మెన్ ఎక్కువగా కోస్తివే వగుతూ కొమ్మెస్ ఎకకు రీతి వాహక ఎక్కి ఆదనికమ వేస్తో ఏం ఎమ్మెన్ ఎక్కువగా వాహక దక్కాల మిసాలక ఫుర్సత్ లిబేనే ఏ వాహకే ఆ బెహే గోతుందో ఏమ గుళంబ దైవాణి అనే కావేస్తో ఏమ ఇతర ఆయిలి గుళం వరబడ బదహి వేగిన దాని కంక మీ ఫేను మీ తస్వీర్ తకు ఏను మీ ఎదుక ప్రోగ్రామ్ గా వాహక దక్కాలము మీ దని ఆయిలి గుళం బదహి కురుమా ఆయిల మీ హుందకే లోబి మా గుళే గోతు ప్రోగ్రామ్ గా మిహా హిసాబం ఆదేవునీరు మీ వని ఆయిలి గుళం దెమెహెట్టుమ కురం మీ వర గిన కంక మా గుళే గోతుం వాహక దక్కాలైప అది స్టూడియోగా తిబికుదిం వెస్ ఎకుదింగి ఆయిలి గుళుంత బదహికొం ఆయిల మీ హుందెకి లోబివాం మసెక్కె కురా గొవ్వెస్ వణికి ఆలు దీఫ బయకుదిం అబదెస్ ఉళేనే కొక్క గువాగెన్ కుళే ఎయి ఎమ్మె క్యారీగా ఉళని కొక్క భీమ కమవెస్ విదానే ఎకమకు అబదెస్ హదాం కురమ్మానే తీకుదింగ ఆయిల బొడువమున్ దా వరక ఆయిలి గుళుం బదహి కురం కురంజే మసెక్కె ఇతురువాణెదో గబుల్ కొరంత కుది తీయకుది గహకా మెదు విసినాల బల గస్ బొడువముం దా వరక గహుగె గొఫిత గినవే కఫి కఫి వమ్ముం దానిదో ఏ గస్ బీముగా ఇఫెహెటిఫ ఉండని మూతకే సబబుందో మూత ఫెనేత కుదిన్న గహుగె మూత మై గస్ గహుగ ఫెనే అనే బ్యా గస్త గను ఫెనేదో అడ్డీ గవసురే ఏ గస్ తన్ ఎకతి గంటే గొతుగా ఉండేరు వర వరుగదవాణి గహుగ మూతక మేగడ గోఫితక మినూ వె సురిహా ఎచ్చకి బదహి గిగుళు గస్ వరుగద కొద్దే ఎచ్చకి ఏను హమ ఎగొతం ఆయిలకి వెస్ గహెక్కాల ఎచ్చే ఆయిల వెస్ దాని బొడువము ఫుళావముందో ఆయిలి గొఫిత వెస్ దాని కఫివము ఎబ్బేకి గొతుగా గుళం బదహి కొగ్గెన్ ఉళేరు ఆయిల వెస్ వర వరుగదవాణి ఏమ మికుది గుళం బదహి కొరా వరక ఆయిలి గుళం హమ దెమెహెట్టి ఫొండానిదో ఎమ్మెస్ వరం ఉఫలు ఎక్కువ ఉళేనిదో కమె బేను వియస్ కమె నుకురవిగెన్ ఉళునస్ నూని బొడుక మెజ్జె ఉన్నస్ అబద్వెస్ ఎహి తెరివాణి కొంబే ఆయిల మీ ఉంది బేనదో అబద్ ఎమ్మె గాతుగా ఏమి మా ఆయిలి గుళు జహేన వర రంగళ దమ అంటంగే మీ అద్వెస్ ఫినాద తెబవులే కుజ్జక బద్దలు కొల్లంగే ఏ కుజ్జాగ వాహకత తికుదిన గెనెస్తేనా ఏ మీమ హింగాబల్ ఫినాదత్త మీదు బద్దలు కొల్లా కుజ్జాగే వాహకత అడో హాలమా

0: మీ హారు గడ్డింగ్ ఈరోజు హగడి తీరిస్ మినిట్ మీ దివ్యరాజ్ చెగాడు దింగాడుగా మేము కోరేద్దాని ముస్తఫం ఫీల్ అవ్వలే మీ ప్రోగ్రామ్ ఆయకు
1: ముస్తఫం ఫీల్ అవ్వలే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు ముస్తఫం ఫీల్ అవ్వలే మెసేజ్ లాగి ప్రోగ్రామ్ తాడోత్సవం ఎందవాయి మహబేఫన మర్హబా దన్నవ ప్రోగ్రామ్ యొక్క బదులు కొద్ది అడగండి మీ మహమ్మద్ రమీస్ ముస్తఫం ఫిలాలుగా మీ ఎదుగు ప్రోగ్రామ్గా మీ నస్తిని సూరత్ తూరుకు బత్తిరిత్వన ఆయత్వం పెట్టుకుని సూరత్గా సాలిస్ నోవన ఆయత్కొని ఎలా ప్రోగ్రామ్ బైర్ వద్ద దర్వరున్నకి ఫాత్మత్ షబీనా నాజ్మా అబ్దుల్ రషీద్ షస్లీన్ అహ్మద్ అది ఫౌజియా మహమ్మద్ ఫిలా నంగవా దివ్వాణి అల్కారి అలీ వహీద్ అబ్దురహ్మాన్
2: అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్ ముస్హఫ్ ఫిలావళిగె మీ అదుగే మీ ప్రోగ్రామ్గా కియవాణి సూరతు తూరుగె తిరిస్ దేవన ఆయతం ఫషాగిన్ ఎ సూరతుగె సాలిస్ నోవన ఆయతుగని అద ఎయి మీ సూరతుగె ఎమ్ ఫహు ఆయతుగని అద మీ అదుగే మీ ఫిలావళ మివణి ఫస్సతేక ఫన్సేసన సఫహాగా ఎంవీమ ఫిలావళ అడు అసవ హురిహా ఫలాతకుం వెస్ ఫస్సతేక ఫన్సేసన సఫా హుడువాగిన్ أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أم تأمرهم أحلامهم بهذا أم هم قوم طاغون أَمْ يَقُولُونَ تَقَوَّلَهُ بَلْ لَا يُؤْمِنُونَ فَلْيَأْتُوا

0: గడిన గంట గడి 30 నిమిషాలు మీది విరాజ్జేగాడు.
1: అస్సలాము అలైకుం. ఏం తిరిగి ఉఫావిరి వగుతు కొలకం ఎదు మొంగ్ అడుగన్ నాఫిజా మీ బద్దలు కొల్లి ఫాడువరి నజరకుం మీ ప్రోగ్రామ్ గెనిస్తేనమా. ఇన్సానికి హితుగోఫిదే ఇహ్సాస్తా కరుదాహా తిరికురుమకి ఎహా ఫసేహకమెన్ను. ఏన్నమవిస్ అదబి ఫన్నుగే బేఫుళుం లుయ్ ఫసేహకమాయకు మిఫద ఇహ్సాస్తా సిఫకుం ఉఫం కురవ్వా. అమిల్లె ఫికురుకుగేం వకి గొతకం ఎ ఫికురుతం అతురాలుమకీ ఎ ఫన్నుగే బేఫుళున్నం ఎహా ఉందగూ కమెన్ను. వాహక లివుమకీ అదబియాతుగే ఫన్నుతౌగే తిరేగే హిమినే హునర్వెరి ఫన్నే. వాహక లివుం తిరింగే గలముగే తుండుం సిఫకురా సిఫకురుంత దెలిగండుగే తిరేం కోదులముందని ఇన్సానాగే ఎహసాస్త. ఎకణివెరికమా కువ్వెరికమా వేణా హితామ అది దిరియుళుముగే ఉఫావెరికమా ఫొణిమీరుకంగే ఎహసాస్త. మిఫద ఇహ్సాస్త వాహక లియుంతెరిం హామకురవ్వని ఫురిహమ సిఫకురవ్వుంతవుగె జరియాయి. దిగు వాహకయా కురువాహకయాగా ఖాస సిఫతకిం ఎకులైఫహురే. ఫాడువరి నజరకుంగే మియదుగె ప్రోగ్రామ్ మి ఖాస కొల్లని కురువాహకయ.
2: కురువాహకయా దిగువాహకయాగె తఫాతకీ ఆము గొతెక్క దిగువాహకయాగా గిన మీహుం ఉళేనే. ಹಾದಿಸಾತಂ ಹಿಂಗಾಕ ಮುದ್ದತುಗೆ ಕೂರು ದಿಗುಮಿನ ನೋವೆ. ಲಿಯುಮುಗ ಲಿಯುಂತೆರಿಯಾಯ ಬೇಣುಂ ವರಕ ಲಫ್ಸು ಬೇಣುಂ ಕುರುಮುಗೆ ಇಖ್ತಿಯಾರ ಓವೆ. ಕುರುವಾಕೇಕಿ ಮ್ಯಾಗಂಡು ಎಂಗ್ ಹಾದಿಸಾಗೆ ಮಚ್ಚ ಬಿನಾಕೊ ಫೆಶುಮಕ ಮ್ಯಾಗಂಡೆಂಗ್ ಅದಿ ನಿಮುಮೆಂಗ್ ಎಕುಲವೆ ಗೊತ ಲಿಯಾ ಲಿಯುಮಕೆ. ವಾಹಕ್ಯಾಗೆ ಫೆಶುಮಕಿ ವಾಹಕ್ಯಾಗೆ ವರ ಮುಹಿಮು ಬೈಕೆ. ವಾಹಕ್ಯಾಗೆ ಫೆಶುಂ ವಾಂಜೆಹೇಣಿ ಕಿಯುಂತೆರಿಯಾಗೆ ಶಾವುವರಿಕಂ ದಮ್ಯಾಗಂಡ ಫದ ಎಚ್ಚಕಶೆ. ವಾಹಕ ಲಿಯುಂತೆರಿಯಾ ಎಲರಿ ಸೆಗವಿಕ್ ಬುಣೆಫವಣಿ ಕುರುವಾಹಕೇಕಿ ರೇಸ್ ಜಹಾ ಅಹೆಕ್ಕಹಲ ಇಚ್ಚೆ ಕಮುಗೆ. ಎಹೆಂ ಕಮು ಕುರುವಾಹಕ್ಯಾಗೆ ಎಮ್ಮೆ ಮುಹಿಮ್ಮು ದೆಬೈಕಿ ಫೆಶುಮಾ ನಿಮ್ಮುಮೆ. ವಾಹಕ ಫೆಶುಮಾಯಕು ದಾದಿ ಅವಹ ವಾಹಕ್ಯಾಗೆ ಮ್ಯಾಗಂಡು ಮಸಲ ಹುಷಾಳಂಜೆಹೆ. ಮಸಲೈಕಿ ಎ ವಾಹಕೈಗೆ ಮ್ಯಾಗಂಡು ಶಕ್ಸಿಯತುಗೆ ದಿರಿಯುಳುಮ ಕುರಿಮತಿವಾ ಬೊಡೆತಿ ದತಿತಕ ಕುರಿಮತಿಲಾಂಜೆಹೆ ಉಂದಗೂ ತಕ ಗುಂಜೆಹುಂತಕೆ. ಎ ಆಯಕು ವಾಹಕ್ಯಾಗೆ ಪ್ಲೊಟ್ ಫೆಶಿಗೆ ಆದೆ. ಕುರುವಾಹಕೇಕಿ ಮ್ಯಾಗಡು ಎಂಗ್ ಹಾದಿಸಾಗೆ ಮಚ್ಚ ಬಿನಾಕೊ ಲಿಯೇ ಫಹುಣ್ಣ ವಾಹಕೆ. ಹಾದಿಸಾಗೆ ಕೊಳುತ ರಂಗಳ ಗುಳುವಾಲೆವಿ ಕುರಿಯ ದಾಣಿ ಎಬ್ಬಾ ಅಣೆಬ್ಬಯ ರೀತಿಕೊ ಗುಳಿಲಾಮೆಹಿಗೆನ್ನೆ. ವಾಹಕ್ಯಾಗೆ ಹಾದಿಸಾ ದೆಮಿಗಿಂದ ಮುದ್ದತು ಕುರುವಾಣೆ. ಏಗ ಉಣ್ಣಾಣಿ ಎ ಪ್ಲೊಟೆ ಎಸ್ ಸೆಟಿಂಗೆ. ಶಕ್ಸಿಯತ್ ಮದುವೆಫ ಸಿಫಕುರುಂವೆಸ್ ಮಾಬೊಡ ತಫ್ಸೀಲ್ ವೆಗೆಂಗ್ ನುದಾಣೆ. ಕೊಮ್ಮೆಹೆಂ ಗೆನ್ನಂಜೆಹೆ ಮುಹಿಮ್ಮು ಡೈಲೋಗೆ ಫಿಯವಾ ಇತುರು ಡೈಲೋಗ್ ತಕೆ ನುಹಿಮೆನೇನೆ. ವಾಹಕ ತಕುಗ ಮ್ಯಾಗಂಡು ವಿಸ್ನುಂ ಗೆಂಗುಸ್ವ ಹುಣ್ಣಾಣಿ ಎಕಿ ದಿಮಾಯಶೆ. ಆಯ್ಲಿ ಲೋಬಿ ನುವತ ಇಷ್ಕಿ ಲೋಯ್ಬಶೆ. ವಫಾತಿರಿಕಂ ನುವತ ಬೇವಫಾತಿರಿಕಮಶೆ. ಮಕರುವೆರಿಕಮ ಒಳುವಾಲುಮಶೆ. ಹೀವಾಗಿಕಮ ಮುರಾಲಿಕಮಶೆ. ಹರುದನ ಅಗೀದಾಗಿ ಮಚ್ಚಶೆ. ದಿರಿಯುಳುಮುಗ ಇನ್ಸಾನಾಯ ಕುರಿಮತಿವ ದತಿ ಉಂದಗೂತಕಶೆ. ಮೀನ್ ಕೊಮ್ಮೆ ವಿಸ್ನುಮಕೀವೆಸ್ ಎ ವಾಹಕೆಗೆ ಮ್ಯಾತೀಮೆ. ವಾಹಕ್ಯಾಗೆ ತೀಮಕೀವೆಸ್ ಎ ವಾಹಕೆಗೆ ಮ್ಯಾಗಣು ವಿಸ್ನುಮೆ. ನುವತ ಮ್ಯಾಗಣು ಖಿಯಾಲೆ. ಮ್ಯಾಗಣು ಗೊತ್ತೆಗ್ಗ ವಾಹ